దహన దహన శ్రవణ వైమోదలద నవవిధ భకుతి ఎత్తవకదిందలే కొడుక విజనప్రియ పవమాన పవమాన పవమాన జగద ప్రాణ సంకరుషణ

దహన దహన శ్రవణ వైమోదలాద నవవిధ భకుతి తవకదిందలి కొడుక విజనప్రియ పవమాన పవమాన పవమాన జగద ప్రాణ సంకరుషణ భవభయారణ్య దహన దహన ఏ మా కచ్యుత.